0: రామా రామా
1: దేవి
0: సద్గుణధామ రఘుకుల సోమ తువేమక్క రాకక మోను ప్రార్థన కర్తా హావే తుగెలే దర్శన గెట్లె దేవా తూ సర్వస్వ అణు మహత్తాంతు అసును జీవ జగత్తాంతు భావ అస్లరి ప్రకట జత్తశిలో మహాత్మతు తూ సర్వాలే ఆత్మరూపి అస విశ్వ ప్రభు
1: మాతా
0: మగలే వందన స్వీకార్ కోర్ను మక ఉద్ధారు కరకమును ప్రార్థన కర్తా దేవా
1: దేవి అహల్య తూ మక్క మాతావరి అస తుక్క పడేలారి మక్క జన్మదిల్లే కౌసల్య దేవిలే యాదియత్త దేవి మాతృ స్వరూపికి మగలే వందన తుగేలే మమతావాత్సల్య భావనే హావు ధన్యవాద్ సంగత అంకా జన్మదిల్లే హోమిలే భూయి జీవజల అక్షర దేవత సర్వ స్త్రీ జావన సాతి తశీ జావును సగళే ప్రకృతికి మాతృ స్వరూపాకు పూజ్య భావాను హా వందన కర్త
0: రామా
1: దేవి
0: తూ కౌసల్య రామ దశరథ రామ ఉర్తాలో మక విశ్వ ప్రభు పరమాత్మ సిద్ధిస్త తుగిలే వినయ అని సద్గుణ విశ్వకర్మ ఆదర్శ సా దేవా.

0: అహల్యోద్ధార్ కొంకణి తాళమద్దళు తుమి ఐక్యతోషిలే
1: మద్దళ వజలేతి విఎస్ మూర్తి హసికట పాత్రవర్గ రామ గురుమూర్తి విశ్వామిత్ర అరుణ్ నాయక్ గౌతమ సురేష్ షెణై అనే అహల్య విజేతా వెణేకర్ హజీ బరోబరే ఐచి కార్యక్రమ బంద్ కరియా. నమస్కార్.